0: आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 హర్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

నేటి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల్లో నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక సూక్తి. పుస్తకములు జడలు బలితోలు బెత్తంబు, గక్షపాలలు 10 లక్షలైన మోత చేతగాని మోక్షంబు లేదాయ విశ్వధాభిరామ వినురవేమ. పావుసేరు విభూది పాలభాగం మీద పూసుకోవడం కాదు, ఆ తెల్లని విభూదితో ఒక అనువైన హృదయములో చేర్చుకొని శాంతికి నిర్వచనమైన గెలుపును అదేవిధంగా తెలుపును హృదయం మీద నిలుపుకోవడం చాలా ముఖ్యం. కుంకుమ రేఖలతో ఏమొస్తుంది, కురిమి భావముతోనే అంతా తెస్తుంది అని తెలుసుకొని పరోపకారమే పరమార్థమని భావిస్తే చాలు. వేమన అన్నట్లు పుస్తకముల్లో ఏముంది అన్న ప్రేమ భావమంతా మస్తకములో ఉండాలి కదా. జడలు కట్టుకుంటే వడలు అలంకరించుకోగలము కానీ అంతర్యములో ప్రేమను ఆవిష్కరించుకోగలమా అని ఆలోచించాలి. పులితోలు మీద కూర్చున్నంత మాత్రాన యాగానికి రహదారి దొరుకుతుందా? పులిలాంటి మనసును అదుపు చేసి గోవులా మార్చుకోవాలి. చిత్తము పట్టినంత మాత్రాన ఏముంది చిత్తము నిశ్చలంగా ఉండాలి కానీ గక్షపాలలు 10 లక్షలైనా ఫలమేముంటుంది అంటే తులసి రుద్రాక్షల వంటి పూసలు రాసులుగా చేతిలో ధరించినంత మాత్రాన సరిపోదు, జపాకారముల కన్నా ఉపకారి భావన ఒకంత ఉంటే చాలు అనేదే దీని అర్థం. అందుకే పారమతాయనమని మంతనమని మహాయానములో 2 విభాగాలున్నాయి. నాగార్జునుడు వచించిన శూన్యవాదమే దీనికి మూలం. ఈ వాదానికి సంబంధించినదే పారమితాయనం. ఈ స్వభావము బోధించేది శూన్యత, సర్వమును స్వభావ శూన్యమని నిర్విశేషమని. ఆ గతి అందు అలవోటకు కూడా మంత్రాలు అవసరమయ్యాయి, కానీ ఆ మంత్రాన్ని అర్ధరహితాలు అంటాడు వేమన. అవి బీజాక్షరాలుగా రూపొందడం కూడా అసత్యమన్నాడు. మంత్రయానమే వజ్రయానముగా మారిందని, వజ్రయానం తాంత్రిక బౌద్ధులలో ఆధ్యాక రూపం వినికిడి అని, ఆర్యమంజుల శ్రమకల్పం అను తాంత్రిక విధానం ఈ దశకు సహకారమిస్తుందని, మంత్రముద్ర మండల అభిషేకాలు లేని దశలు ఇది 4 విభేదాలుగా తంత్రము, నియాతంత్రము, ధరాతంత్రము, యోగతంత్రము, అనుత్తరతంత్రము ఈ తంత్రాలు దేవతారాధనలో ఉన్నాయని, అయితే యాగ అసుత్తర తంత్రాలు మాత్రము విగ్రహారాధనకు విరుద్ధమని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ యోగానికి ఆమూల గ్రంథం ఎరిగిన వాడే వేమన కాబట్టి శాస్త్రం వదిలి తెచ్చుకున్న జ్ఞానము శాశ్వతము కాదు అన్నాడు వేమన. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిలక్ష్మి, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం మరియు లాంగన్ మీదుగా బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా, రేపు ఉదయం 6:15 సహిద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 6:30 సహిద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్, రేపు ఉదయం 6:15 స్వరాజ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బంబుక, రేపు ఉదయం 11:00 సహిద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్, రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహిద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30

సహ్యద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవీ స్టేట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30 సహ్యద్వీపానికి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహ్యద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిలక్ష్మి రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ క్యాంబెల్ బే రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 7:00 డిగ్లీపూర్కై మాయబందర్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా తిరిగి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. మీరింతవరకు అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. అండమాన్ నికోబార్ దీవుల్లోని మత్స్యకారులకు ముఖ్యంగా తెలియపరచడం ఏమనగా, ఈరోజు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు దీవుల్లోని పలు ప్రాంతాలతో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. ఒక మోస్తారు నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశముందని, అంతేకాకుండా సముద్రంలో అలల తాకిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివలన గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి చేపలు పట్టే మత్స్యకారులు సముద్రానికి వెళ్లే సమయంలో వాతావరణ సూచనలు మార్పులు కనుగొని మరీ ముఖ్యంగా సముద్రంలోకి వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.

మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు సూపర్ హిట్ పాటల్లో నుంచి కొన్ని చిత్రాల్లోని పాటలు వినబోతున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా వినండి జాతీయ పోషకాహార వారోత్సవాల గురించి కొన్ని విషయాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషక వారోత్సవాలు జరుపుకుంటారు. సరైన పోషకాహారం నుంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు సమతుల్య ఆహారంపై వీటి గురించి తెలియజేయడం, పోషకాహార లోపం వలన వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడం, మన ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమో, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో వచ్చేలా, వాటిని చూరుకునే వల్లగా అదేవిధంగా ప్రోత్సహించాలని కూడా మనము చూడాలి. ఎందుకంటే ఆరోగ్యపరమైన జీవనశైలి అలవర్చుకోవడానికై ఈ వారము ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడతారు. శరీరంలో కావలసిన విటమిన్లు లోపిస్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి ఎంతో అవసరం. ఇవి శరీరానికి తక్కువ మొత్తంలోనే అవసరమైనా శరీరం జరిగే వాటిలో ప్రక్రియకు మాత్రం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్లు సూక్ష్మక పోషకాలు జీవ ప్రక్రియలను ఉత్తేజపరచడం కూడా చేస్తాయి. ఆరోగ్యంలో వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అందువలన మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య విటమిన్ అవసరం. కాబట్టి వీటికి అవగాహన గురించి ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ యొక్క వారోత్సవాలు జరుపుకోవడం మనము విశేషంగా భావించాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటల్లో నుంచి ఇప్పుడు ఈ పాట వినండి.

ప్రతి సంవత్సరము ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తారు. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం మరియు కార్నియల్ అంధత్వాన్ని నివారించడం, వ్యక్తి మరణించిన 6 గంటలలోపు కళ్ళను సేకరించాలని, వయస్సు, లింగము లేదా కంటిచూపు సమస్యలతో సంబంధం లేకుండా ఎవరైనా నేత్రాలను దానం చేయవచ్చు, కంటి అద్దాలు వాడేవారు

శుక్లాల శస్త్రచికిత్స చేసుకున్నవారు ఇంకా ఎవరైనా కూడా దానం చేయవచ్చు. నేత్రదానం వలన ముఖం రూపురేఖలు మారవు, కేవలం కార్నియాను మాత్రమే సేకరిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షమును జరుపుకుంటారు. కంటిదానం యొక్క ప్రాముఖ్యతను అవగాహనను కల్పించడానికి, అదేవిధంగా దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికై భారతదేశంలో గత 35 సంవత్సరాలుగా ఈ యొక్క పక్షోత్సవాలను జరుపుకోవడం విశేషంగా మనము భావించాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి మరొక పాట.

0: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast, or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality, and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
1: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మీ యొక్క మాయాజాలాన్ని, సౌందర్యంను, యువతను ఈ యొక్క అప్రచనానికి మీరు ముందుగా రండి. కథ మీ దగ్గర ఉందా? సమాచారం మరియు దాని గురించి ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి కోసం అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరా ఓ యొక్క నాటకం ద్వారా అండమాన్లో మీ యొక్క నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన దానిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయం, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపులు ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల విడివి గల ఏదైనా వీడియోను మీరు రూపొందించండి. మీ దీవుల కథను ప్రపంచానికి మీరు తెలియచెప్పడమే అంతేకాదు, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో అయితే 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో అయితే 2 లక్షల రూపాయలు మరియు జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? మీరు తప్పకుండా వేవ్స్ యాప్ వెళ్ళండి, నమోదు చేసుకోండి. మై వేవ్స్ను మీరు తెరిచి ప్రోగ్రామ్కి వెళ్ళి మీ యొక్క వీడియోను సమర్పించండి. వీడియో సమర్పించిన తర్వాత దాని యొక్క ఆఖరి తేదీ 30 సెప్టెంబర్ వరకు 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, తప్పకుండా మీ ప్రతిభను చూపించండి. కార్యక్రమానికి ముందుగా వినండి ఒక పాట.

0: कराने का ना रे।
1: चेक चेक, हेलो चेक।
0: अरे अपना HIV स्टेटस चेक किया क्या?
2: नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రాల నుంచి పాటలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి. మరి నమస్తే.